శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశసారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.